పదం విశ్వత పరమాన్ నిత్యం విశ్వన్నారాయణ హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి.